0: చెగల్లేరియట్టే అమ్మే కురిసేలేటట్టే చెవి తలా తిన్నట్టే మనం నడుపికెట్టే.
1: ఓకే, అట్టిపొలి అట్టిపొలి.